0: abstain from appearing in and participating in a legislative proceeding. Remember, yesterday on Monday, the proceeding started. This is day two. And so far, KCR, the BRS working president, leader of opposition, he has not come to the assembly. Meanwhile, Congress has demanded his resignation.
1: Ashish, we'll of course continue to track the state of affairs with you. As always, thanks so much for joining us. We leave it there for now. All right, as far as day one of Telangana's assembly monsoon session is concerned, it saw massive hullabaloo. BRS working president K.T. Rama Rao and Harish Rao were detained by police right at the gates as the party's black t-shirt protest against 1,000 days of the Congress rule turned into a full-blown clash. The Telangana High Court has directed police not to stop BRS legislators from entering the assembly, saying any violation of assembly rules is for the speaker, not the police, to act upon. Cases have been registered over the clash. K.T. Rama Rao, Harish Rao, they are actually booked for obstructing assaulting police, whereas BRS MLCs Tata Madhu and Naveen Reddy have been arrested in an SC-ST Act case. Chief Minister Revanth Reddy calls it a dark day for Telangana, while Congress workers have burned an effigy of the BRS leader outside.
2: ఈ మధ్యలో 20 సంవత్సరాలు పూర్తయిన ప్రజా జీవితంలోకి వచ్చే అధ్యక్ష నా 20 సంవత్సరాల ప్రత్యక్ష అనుభవంలో లేదా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 76-77 ఏళ్ళ సుదీర్ఘమైన సంఘటనలన్నిటిని కూడా నేను క్రోడీకరించిన అధ్యక్ష ఇంతకుముందు మా వాళ్ళందరినీ కూడా పిలిచి ఎక్కడైనా ఈ రకమైన భాషను ప్రయోగించిన రానిస్తే ఎక్కడ దేశంలో ఏ చట్టసభలలో ఇట్లా జరగలేదు అధ్యక్ష.
3: జరూర్ ప్రజా ఇష్యూస్ పే పబ్లిక్ ఇష్యూస్ పే డిస్కస్ కర్నే కే లియే హమ్ కేసీఆర్ కో బులా రహే కేసీఆర్ ఆప్ ఆయియే పిచ్లే 10 సాల్ మే ఆప్ క్యా కరే ఆజ్ దో ఢాయి సాల్ మే హమ్ క్యా కరే హమ్ జరూర్ బతాయేంగే యే చర్చా కే లియే కేసీఆర్ ఆతా యా నహీ ఆతా వో బోల్నా పడతా బోల్ కే యే లోగ్ ఆజ్ రోడ్ పే డ్రామా కర్ రహే యే సహీ బాత్ నహీ హై ఔర్ యే ఇస్కి యే డ్రామా కే లియే పబ్లిక్ ఆప్కో నహీ చునా హై పబ్లిక్ ఆప్కో ఇష్యూస్ పే ఊపర్ డిస్కస్ కరో ఇష్యూస్ కే ఊపర్ సాల్వేషన్ కే లియే ఆప్ మెహనత్ కరో ఔర్ తెలంగాణ కా డెవలప్మెంట్ కే లియే ఆప్ మార్గ్ దికావ్.
4: సీనియర్ విమెన్ లెజిస్లేటర్స్ ఆఫ్ ద బిఆర్ఎస్ పార్టీ వే డ్రాగ్డ్ బై దేర్ హెయిర్ బై ద పోలీస్ ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది మాన్సూన్ సెషన్ ఎట్ ది అసెంబ్లీ. కాంగ్రెస్ క్లెయిమ్స్ టు బి మొహబ్బత్ కి దుకాన్, దెన్ వై వేర్ ది ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ అరెస్టెడ్ all for wearing a black dress? When Rahul Gandhiji and the Congress party can protest in black at the parliament, why can't BRS, the opposition party, wear the same black to the Telangana assembly? Why is Revanth Reddy so afraid?
1: On that note, we're slipping into a very quick break. Up next, the latest from Punjab. Do stay tuned to the NDTV network for the latest update.